హిలసా ఇష్కహత ఏటం వామ గంగు తారుణ్య తులభే భామ హిలసా ఇష్కహత ఏటం

హిలసా ఇష్కహత ఏటం వహమ హే గంగు తారుణ్య తుల భామ హిలసా ఇష్కహత ఏటం

హిలసా ఇష్కహస ఏటం వహమ హే గంగు తారుణ్య తుల్హవే భామ హిలసా ఇష్కహస ఏటం